ఎవరెన్నం అల్లాహు రహ్మత నులబ్బానేకమ తెబామిహు హువా కులమీహు నకీ మితిబి హెయ్యే ఎవరెన్నం అంగవానితే సువరుగే తెబామిహు వన్నాషే తెబామిహుగే మచ్చక ఎవ్వెస్ బిరెన్నతే అది హితామ కురాణే భయకం గావెస్ తెబామిహున్ వంవే.

చైనాకి అస్కరి దిగుతుంది, ఎక్సో దిగుతుంది, దాది ఎవ్వరు దిగు వాకి దిసెక్టర్ వరకు ఎవ్వరు గౌడే గౌమే ఏం వీమ వాగుతుకి చైనాకు బారు మీ దునియాకి బొడుబారే గుత్త మెత్తి ఫిన్న మ్యా బొడుబారే గుత్త వాకి హైప బారే గుత్త దెంగ్ మీ దిగోంకి గుడుమబ్బదారు మ్యొత్తి బేరు ఫుషం మీ అణిహెంగ్ డిప్లొమటిక్ కోటసీసకే కోటసీస్ నునియా మీ హినితుమా మీ కంకముగా ఇక వేరు ఫుషం మీ ఫిన్న రీతి మంజర్త మేము ఎక్కమ వ్యస్ ఫరదా గణిఫరాతుగా మీ వచ్చి వారు పడితే ఫిత్తుంత ఎబ్బేక నెబ్బేక మీ గణి బదాకమన్య ప్రెషర్ కురుమా మీ కంకముగా అనే దూదేం అనిఫ్రాతు అనిఫ్రాత మజూరు కురుమా దెమ్మి దిగవముగే ఫాతుగా వాగవంత విసబోడే వరబుడ మేరు మిసాక బదాకమన్య మీ ఈరాన్ నాదకుడు అమెరికా మింగా కంత తైకి సగీత బదారు ఈరానాదకుడు మేగణుకమకి ఎన్నమ సేగి తిరిగబోడే చైనా దిక్కుడం ఇలా గళివిస్ ఏ చైనా వరబుడ చైనా హకత ఫోర్కు దిగవమింగ్ ఈరానకి అది ఏ ఇతరు మీ ఈరానకి సరహద్దు బలారు చైనా వర బుడ చైనాకి బెల్టన్ రోడ్ మషోవా వరబుడ ముహిము గౌమి ఏ గౌమ విసాదకం అమెరికాగే అద్దర గుస్సీయ నువ్వు నీ అమెరికాకు పాపెటెగ్గే కంట్రోల్ దశ గుస్సీయ హిసాబు చైనా ఎగిలిదు నీ జియోపొలిటికల్ వరబుడు భారీ ఏం వెగెంగ్ అమెరికా మీ చైనా మీ ఈరాన్ అది కూడా మీకు హంగురావేకి సగీగతకు ఎక్కువ ఏ ఆమె చైనా అది కూడా తీసుకునేవే కమింగ్ అసలు చైనా ఏకంగా ఎంగే దెంగ్ ఫరదా గణఫరాత బదారు మిసాదకం ఈరాన్ హీ నువే బుంజస్ చైనా ఈరాన్ హీవే ఏకంగా అమెరికా వేసి ఎంగే ఏకం అమెరికా నువ్వునే చైనా హీ వాహక ఏ చైనా హీ వాకమ వన్యా అమెరికా మీద కానీ ఇక నోట్టు ఏకమవ్య అమెరికాకు బలిఫై గుతుగా ఏమ ఏకమై యుతురాఫ్ నువ్వండి దెంగ్ దిగవము గేమప్పుడు మత్స్యలేఖ మ్యూతి విఎఫ్ఆర్యా మీ ఏఐయా హైటెక్ సినాత్తం ఏమి సాధక సెమీ కండక్టర్స్ ఆమె చిప్స్ ఇండస్ట్రీ ఏ మేగడు హెచ్చిసక్కి ఏదో దెంగేగితురు మీ ఆత్ రేయా మినరల్స్ ఎదునేగే భీముగా మీ ఉన్నవారి నాదిరు మావదంత మీకంతత్తంగా సుమ్మి దిగవముగే వాదివిరకముగే ఎమ్మె బుడ ఎమ్మె కూరిగా ఉడేని ఎగుత బదారుగా మీ విఎఫ్ఆర్యాగే మామలాతక బదారుగా అమెరికాలోని వర ఫహతుగా విఎఫ్ఆర్ బెలెన్స్ ఏదో విఎఫ్ఆర్ఏకి తిలపత బదాయరుగా దిగోముగ మీదుగా కనుక హస్తేక బిలియన్ డాలర్గా విఎఫ్ఆర్హింగా ఆయరుగా అమెరికాకి తకెతి చైనా మీద తెరుకుని కాగడక సతే ఫన్సస్ బిలియన్ డాలరు అడంగ హతరుస్తే ఫన్సస్ బిలియన్ డాలరుగా అయ్యి అమెరికా చైనాకి తకెతి తెరుకుని వాళ్ళకి విఎఫ్ఆర్ఏకి తిలఫ మీనని హతరుస్తే ఫన్సస్ బిలియన్ డాలరు చైనా కూడా అమెరికా కూడా మీనని వర లూయికో ఏ సతే ఫన్సస్ బిలియన్ డాలర్ ఏస్ అమెరికా వర కంబోడు వాకమే దెంగతి మీ హైటెక్ బదారు హైటెక్ బైసినాతోగా చైనా వరే అది కురియని అమెరికా మిసాక సెమీ కండక్టర్స్ దెంగ్ ఏఐగస్ బైక్ అంతత్తోగా చైనా ఉండస్ అది మేఘను తెగ్గ ఏఐకి లీడ్ కురని అమెరికా ఏమస్ చైనా వరం అవహంగా హెచ్చికి లీడ్ నగాడి ఏదో చైనా వరం ఇన్వెస్ట్ కురే దెంగ్ సెమీ కండక్టర్స్ బిల్కమ విస్ చైనా ఎఫుర్స్ వాకి సెమీ కండక్టర్స్ ఫిద్దమ బేను ఆ మెషినరీ ఆ మీచి వరబుడ మహరూం కురం గెందని కురాతి చైనా మీ ఇతరు విశ్వాసితం హదాగింగ్ ఎ దాయిరా బుడ వండని ఏదో అమెరికా కూడా నన్ను ఇన్వీడియా కుంఫుని ఎమ్మే కూరీ కూడా కుంఫుని ఇన్వీడియా కుంఫుని కుంఫునిగా తగ్గితి మీ చైనా వని మహరూం కుఫ్ ఎన్న వయసు ఇన్వీడియా ఉఫద్దావరి చైనా ఉస్తక్బల్ గెచ్చి ఉఫద్దాం ఫషాని ఏ తయారీతో వముందని ఏ అమెరికా కంబడూమే ఏ అమెరికాగే అనేక కంబడుమకి మిసాక మదని మీ మతింద బోట్ అది అమెరికా యూరప్గా మీ అనే దశ మీ అనే కంట్రోల్ దశగా మీ ముడి సినా మ్యూతి ఇంకేదో ఏమి హుంగే ఉఫద్దా ఇఫద్దుంత మీ బోయిన్నా దెన్ యాబస్ మీ ఇచ్చి తా మీరు నీ దుండియగా ఎన్నో చైనా మీ హారు వేసిన ఆవిస్ ఫషా ఏమి మునపల్లి ఖండువాలుమకి చైనా ఏ మీ మీకు ఆ వాదు వేరికమకి ఇంకేదో మేము ఏ కండవాలి విద్యా వాణగతికి చైనా ఏరీ హమ హురిహాకమే ఎమ్మె కుణ ఎమ్మె ఉస్మిన మేము చైనా అమిల్య కురి మీ మీకు హైకహర్ కురి చైనా ఫెద్ది ఫురతం అతిందా బోట్ కొమాక్ ఏగి ఇంజీనుగా గ్యాగడక 80%కి ఏ హుళంగోం తక అమెరికాకి తకెతి లాగే ఏ ఉఫద్దా 80% అదే 20% ఏ గ్యాగడక మీ చైనాకి ఇచ్చి దెన్ బోటుకు బొడీ గంట బిల్కమ్ వ్యస్